మగ సని ధని సగమా మగ సని ధని సగ మగ సని ధని సగమా గ మ గ సని ధ మగ మ ధని సని ధ మగ మ